ప్రభాతం రిక్తమయాజుషముఖ శ్రుతిభిః తదంతైః నిత్యం తుదాపి తవ రూప గుణాన విజ్ఞైః తేష్వేవ పూర్ణ వసతిః సతతం ప్రక్షుప్తా శ్రీకృష్ణ నారీ గిరిజే తవ సుప్రభా

విశేష వాసుకి ముఖైకి సర్ప రాజైకి సుసేవితే వల్మీక నిలయే కృష్ణ సర్పరూపే సుమంగళం శాంతరాకాశ విద్రాక్ష కామనీనాయ సాక్షిణీ సప్త కళ్యాక నిష్ఠాయై కృష్ణ మాజై సుమంగళం.